ఎవరెం ఇజావది ఈమా ఉమ త్యబామిహు ఉమ్మీదు ఖురనీహే అల్లాహుగే కలాం ఫుడు అహ ఎవరెం ఎ కలాం ఫుడు విస్నా దినగతుమ ఫహు ఎవరెం దెనతిబే దెం ఎ కలాం ఫుడు బదల్ ఖురా బయకు ఎవరెంగే తెరెం వా కంకషోరే.

ఎవరన్నీ ఆఖరత్కి బాజ్వరిఖంగా బదులుగా దునియేగా దిరుళుం హోదాగా మీహున్నే ఫహే ఎవరంగ కిబయకు అజాబెల్లు ఎన్ను కురవ్వాహుట్టే అది నస్రు లిబేనే భయకంగా ఎవరెన్నువైతే.

ఫొతుగా అహులు వెరింగి తెరేం వేస్ అది ముష్రికుంగి తెరేం వేస్ కాఫిర్ వెజ్ మీసకుం త్యబా మీహుంగి వెరి రస్కలాంగి హద్రతుం త్యబా మీహుంగి మచ్చం ఎవ్వెస్ హెవే బావా లివ్వుమఖన్ నేదితే ఎకమకు అల్లోహుగి రహ్మెంగ్ ఎకలాంగి ఇరాద కురవ్వి మీహక ఖాస కురవ్వతే అల్లోహి బొడు ఎగింవా ఫవులు అంతకంగి వెరి రస్కలాంగి.

ఎవరేం బునువె యహూదియకు ఖంగా నువత నసారాయకు ఖంగా వా మీహకు మెనువి స్వరుగేఖన్ వన్నానితే ఎయి ఎవరెంగే దొగు ఉమ్మీదు తకే కలేఫాన్ విదాళు వాష త్యబా మీహున్ని తెదుబునా భయోఖంగా వనీనమ త్యబా మీహుం ఏకమ దలీలు గిన్నాశే.

అది సవాబ్ లిబిగతంగా తనిఖంగయ్యాయి అమాంకం లిబిగం వా తనిఖంగా మీసకున్న చొకా తిమన్ రస్కలాంగే కాబతుల్లోహి గెఫుడు లెవ్వి హిందు హందుమకురవ్వాషే. అది ఇబ్రాహీముగె ఫాను హున్నెవితం ఎబహి నమాదు కురెవ్వుమన్ నువత గెఫుడు బినా కురెవ్వుమన్ హున్నెవితం ఎయిథ్యబా మీహున్ నమాదు ఖురా తనిఖంగా బల బేను హిఫాషే. అది ఇబ్రాహీముగె ఫానాయ్ ఇస్మాయిలుగె ఫాన తిమన్ రస్కలాంగె ఎంగెవీమే. తాఫ్ కురా మీహున్నాయ్ అళుకం కురుమత్తిబే మీహున్నాయ్ రుకూఅ సుజూదు ఖురా మీహున్న ఠక తియ దెబఫా కలున్ తిమన్ రస్కలాంగె గిఫులు తాహిరు ఖురవ్వాషే.

ఎవరెం ఇజావది ఈమా ఉమ త్యబామిహు ఉమ్మీదు ఖురనీ హెయ్యే. అల్లాహుగె కలాం ఫుళు అహా ఎవరెం ఎ కలాం ఫుళు విసినా దినగతు మఫహం ఎవరెం దెనెతిబె దెం ఎ కలాం ఫుళు బదలు కురా భయకు ఎవరెంగె తెరెం వాకం కషోరే.

తెదుకురా గతుగా అల్లాహ్ హజ్రతుం ఎవరెన్నా హమయ ఫతే ఎబహి కుర్వాన్ ఆ హిందు ఎఫెన్ ఎవరెన్ దౌ కురువే ఏగె కురెన్ ఎవరెన్ కాఫిరు గె మీసకుం గె మచ్చన్ నస్రు ఎదే ఖంగావువే దెన్ ఎవరెన్ నం ఎంగిఫావా హక్కు గొయ్ ఎవరెన్నా హమయన్ ఆ హిందు ఎయన్ ఎవరెన్ కాఫిరువే ఫహె కాఫిరుంగె మచ్చ అల్లాహుగె లఅనెన్ హుట్టే.

ఎకలాంగ మలాయికతున్నాయి, ఎకలాంగ రసూలున్నాయి, జిబ్రీలుగ ఫానాయి, మీఖాయిలుగ ఫాన అదావ తిరియకం గావా మీహా దన్నాషి ఫహె హమకషురం అల్లాహి కాఫిరున్న దుష్మిన్ మే ఒడిగింవా రస్కలాంగే.

ఎవరెంబునూ యహూదియకు ఖంగా నువత నసారాయకు ఖంగా వా మీహకు మెనువి స్వరుగేఖన్ వన్నానితే ఎయి ఎవరెంగె దొగు ఉమ్మీదు తకే ఖలేఫాన్ విదాల్ వాష త్యబా మీహున్ని తెదుబునా భయఖంగా వనీనమ త్యబా మీహు ఇఖమ దలీలు గిన్నాశే.

0: అవాబ్ లిబిగతుంగే తనిఖం గయ్యాయ్ అమాంకం లిబిగిం వా తనిఖముగా మీసకున్న చకాతిమన్ రస్కలాంగే కాబతుల్లోహి గెఫుడు లెవ్విహిందు హందుమకురవ్వాషే. అది ఇబ్రాహీముగె ఫాను హున్నెవితం ఎబహి నమాదు కురెవ్వుమన్ నువత గెఫుడు బినా కురెవ్వుమన్ హున్నెవితం ఎయిత్యబా మీహున్ నమాదు ఖురా తనిఖముగా బల బేను హిఫాషే. అది ఇబ్రాహీముగె ఫానాయ్ ఇస్మాయిలుగె ఫాన తిమన్ రస్కలాంగే ఎంగెవీమే. తాఫ్ కురా మీహున్నాయ్ అళుకం కురుమత్తిబే మీహున్నాయ్ రుకూఅ సుజూదు ఖురా మీహున్న టక తియ దెబఫా కలున్ తిమన్ రస్కలాంగే గెఫుడు తాహిరు ఖురవ్వాషే.
1: వ

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఎ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అళుకం నమాద కొరవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కొరవని తెబామ్యుంగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కొరా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గొతుగా లేవిగిన్ దాని ఏంకము మీహకు నమాదిగ్గ ఉమ్మీదుగా నమాదు ఒగుతూ అను కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగ తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కొరవని ఏనగి అహులుంగ క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లేవిగిన్ దానితి హమ హెమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కొరవని మీహకు ఏనా నమాదు కూర్మ ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమ వానమ ఏన హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుముగ సోబుం ఏనగ దిక్కురు మెదు కండాలేఫా నువాకమ వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయిక బేకను ఏనయ దువా కొద్దుము గిందవానితి ఎబేకను విదాళము గిందవానితి అల్లాహుమ్మ గఫిర్లహ్ అల్లాహుమ్మ రహమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫు సవాన్ దే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అగుణమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగే ఉమ్మీదుగ అగుణమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగే కురింకముగావ్యస్ అది నమాదుగే ఫహుంకముగావ్యస్ ఏ మలాయికె బేకలుంగే దువా అగుణమెన్న లిబిగిన్ దానికమ ఏ బేకలుంగే దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాది ఉమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లవుమంగది అల్లాహ్ హతతుగా కురేముందా దుఆయకముగ ఇఫాబి ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దియుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసులుమట్టక నమాదం అల్గొమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ ముఖమే వాఖర్ దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

మిన్హు యాకులూన్. అది మరువెఫావా బిమకీ ఎవరెన్నట్టక అలున్ దిరుమక ఫొణువ్వాణే కముగె హెక్కెకె తిమన్రస్కలాంగె ఎ బింగండు దిరువ్వీమె. అది తిమన్రస్కలాంగె ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమె ఫహె ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగావా తనాయి త్యబామీహుంగె ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: ఎవ్వెస్ అలగొనమెంగి దిఫాగా ఎవ్వెస్ వకీలకు ఎవ్వెస్ ఏ తీరే కొన్ని ఉన్నాడు దుహం అలగొమెం తయారో అమి జనకు వాళ్ళే
1: అడుగుండ సవాళకి మిహారుగే ముజ్తమాకి హగీగతగా ఇజ్తిమాయి గొత్తం బలారుగా ఎకీక నురక్కాతగా కొరి పుట్లాన్ జీఫావా దువస్వరి మీమి గొత్తం కుజ్జా ఎమ్మె ఫురెత్తమ బొడువెగెన్ అన్నేరుగా ఎకుజ్జాయ నమాద తర్బియత్ కురమా ఎమ్ నమాద్ కురం ఎమ్మె బొడ బారువళ ఫరాతక వెఫావణి మ్యాంబెఫ కుజ్జా బొడువెగెన్ ఫురావరుమురం ఎళి ముజ్తమో తెరి అనుకున్నేరుగా ముజ్తమోగ మిహుణ నురక్కాతగా కొరిమతి వారుగా అడుగుండ సవాళకి కిహినెత్తోయే మ్యాంబెఫాంగ్ ఏరు నమాదం ఎ తర్బియత్ కొరి కురుం దమహట్టాని కొరియం వెత్తాన కిహినెత్తో ఎ కుజ్జా అమిల్యం ఎకుజ్జాగి ఈమాంతరికం వరుగదకో ఎకుజ్జా నమాదుగ మతీగ హురుమ సాబిత్ హురుమ ఎకషాళాన మగకి కొబేతోయ్
2: అవుగును గామి సగును గారిన్ తర్బియత్ కురుముగ గెంగులను అమ ఎక్కమెం ఏ నమూనా దెక్కుముగ ఇతుర వర గిన హమ ఎమ్మె బడ హందా కొ దేకమకి నమాద్ కొరు ఎమ్ కొడగే మిసాలక కొమ్మితా హురు కంగుజా దర్ఫుల కొమ నమాద్ కొ ఫింత నమాద్ కొ ఫింతో మిగత సవాల్ కొల్ను ఎ కొమ్మె ఫహరకు బస్ ఏమి ఏ మానే కి మాయంబఫా నమూనా దెక్కుమా అది కుడేరు తరబియత్ కుర్ముగే ఇతుర ఎకుదిన్ మాయంబఫా న కుదిన్ బొరిచే నువానికి తమ బొరుగికం గావిస్ ఏమి మా ఎకుదిన్ న నమాదుగె ఏకంతత్త ఎబజే హమ వరబొడ విష్ణాదే మి నమాదుగె తెరే మి కుదిన్ న ఆనే తరబియత్ కొద్దే న హందా కొద్దే విచ్
0: ఇస్లామీ తర్బియత్ కమకసల్ గర్మెంగె నీ ఇస్లామీ తర్బియత్ మే ప్రోగ్రామ్ కు తిరగ మసకే మే కురన అల్గుమెంగ ముజ్తమగ కొమ్మె ఫర్దక కవస్ దునియావి హయాత్ కు సది ఖర్ హయాత్ కు వస్ కామియాబ్ మిహ కు వేవేని ఇస్లామీ తర్బియత్ ఉన్ తర్బియత్ దిబిగనే మే తర్బియత్ దిబిగత మట్ట గె ముహిమ్ కమగ వాకల్ మే దకనే గితిరే అల్గుమెంగ తర్బియత్ నేతిగే నమాద్ ఎలు నమాద్ దూకొల్దు నత నమాద్ ఫర్వా కుడు కురవం ఏ బై ఫహర్ నమాద్ కురే నోత నమాద్ కురే నమ్మ సల్గమనే ఫురి హెమె నమాద్ నుకురే నోత ఎప్పిస్ కుతక నమాద్ నుకురా మేము సల్గమ మిష్టమక ఉడే హె నమస్ అల్గమ బేనవని దునియగ సమ ఎమ్మె ఉఫావర్ దిరుల్మే అది డాక్టర్ స్వాహ కురే కుత మరుమ ఫస్ వరుగె ఎహెం వివ మీ దేకే ఉన్ వాహక ఖులాసాగ డాక్టర్ అల్గమంగి ఎహున్ తెరిన్న మీ హాసకు నమాద్ మి ఫర్వా కుడ కురా మీ హున్న అది నమాద్ నుకురే మీ ఉడే ఫరాతక ಮಕಿ ಖಾಸ ಗುಫಾ ಕೊದ್ದು ಬಾಣ ಕಮಕಿ ಕವತ ನಿಮ್ಮಲೋ
2: ಅದ ಅಲ್ಗುನ್ ದನ್ನವಾನಿ ಗೆತೋ ಅಲ್ಗುನ್ ಮೆನ್ ಮಿ ಅಲ್ಲಾಹು ಅಲ್ಗುನ್ ಮೆನ್ ಹೆದ್ದೆ ಫರಾತು ಗೆ ಮತಿನ್ ಹಂದುಮ ಕುರ್ಮಂ ಓಯ್ ಅಮೇಕನಿ ಕಮಕಿ ನಮಾದ್ ಕುರ್ಮೆ ಕುರ್ಆನ್ ಅಲ್ಲಾಹು ವಹಿ ಕುರ್ವಾ ಫಾ ಫದೆ ಆಕಿಮಿಸ್ ಆಕಿಮಿಸ್ ಸಲಾತ ಲಿ ದಿಕ್ರಿ ನಮಾದ್ ಗಾಯಂ ಕುರಾ ಶೆತ್ ಮೆನ್ ಅಲ್ಲಾಹು ಮತಿನ್ ಹಂದುಮ ಕುರ್ಮಟ್ಟಕ ಎಹಿ ಮಿ ಅಲ್ಲಾಹು ಮತಿ ಹಂದುಮ ಕುರ್ಮ ಮಿಜೆನಿ ಹರ್ಮನ್ನ ದೆವ್ವೆ ಬಿ ಉರಿಹಾನಿ ಉಮ್ಮತ್ತಕ ಶುಕ್ರ್ ವರಿ ಉಮ್ಗ ಗೊತು ನಮಾದ್ ಕಿ ಅಲ್ಲಾಹು ಶುಕ್ರ್ ವರಿ ಉಮ್ಮಟ್ಟಕ ವೆ ಸಮ ಕುರಂ ಗೆಹೆ ಕೊಮ್ ವರ ಮುಹಿಮ್ ಅಳುಕಮೆ ಅದು ಹೇಗೆ ತುರಂ ಹರಮೆ ವಿಷ್ಣು ಭಟ್ಟಂಜೆ ಕಮಕಿ ಆಹಾರಮೆನ್ ಕೊಮ್ಮೆ ಮಿಯಕು ಸ್ಮಿತಿಬಿ ದಿಪಾಚ ಹೋಲೆ ಲೋಂಜಿಗೆ ಫುರಾ ಗಿಮತಿಗೆ ಮಿತಿಬಿ ಆಹಾರಮೆಂಗ್ ನಂಗೆ ಹಮ ಕೊಮ್ಮೆ ಒಗುತೆಗ್ಗಾಸ ಆಹಾರಮೆಂಗೆ ಫ್ಲೈಟ್ ಗೆ ಒಗುತ್ತು ಜಹಿಜ್ಜಕಂ ಹಮ ಎಲಾನ್ ಕುರ್ಮಾ ಹೀಗ ಕಿತಮ್ಮೆ ಮೀರು ಕೊಫಿಯ ಬೋಂ ತಿಬಿಕಮ ಗಾವಿಯಸ್ ದೂಕೊಲ್ಲಾಫ ಎ ಬೋಟಂಗ್ ಅರಂಜೆ ಹೇ ಹಾಜತೆಗ್ಗೆ ವಿಷ್ಣು ಆಹಾರ ಮೆಂಗ್ ಎನ್ನಾಶೆ ಆಹಾರ ಮೆಂಗ್ ದುನಿಯ ದೂಕೋ ಹಮ ಕೊಮ್ಮೆ ಒಗುತ್ತು ಗೆಸ್ ದಾಂಜೆಹೇನೆ ದೆನ್ ದ್ಯುಮ ಫೋಹುಗ ಕೀನೆತ್ತೋ ಆಹಾರ ಮೆಂಗ್ ಕಂತತ್ತ ಉಣ್ಣ ಕುರಾಣಿ ಎಂ ವಿ ಮಹಂದಾ ಕುರಾಶೆ ಆರಾಮ ತಮ್ಮತೀಗ ದುನಿಯೇಗ ಉಳೆಫ ಎಮ್ಮೆ ಸಜಿದೆ ವ್ಯಸ್ ಜಹಾನುಲ್ಲ ಕವ್ವಳ ದ್ಯುಮ ಫೋಹುಗ ದೆನ್ ನುಗುಣಚ್ಚೆ ತಿಮಣ್ಣದ ಬೇನ ಮೆ ಸ್ವರುಗಿದ
0: ಸಾಳ್ಗೊಂಡ್ ಮೆನ್ನ ಸಡು ಇವೆ ನಮ್ಮ ಯಗಿನ್ ಕಮ್ ಪೊಡು ಕಮಕಿ ಮರೆ ಮರು ವೆದಾಣೆ ಕೊಮ್ ಬಗುತ ಕೊಸ್ತೆಂಗಿ ಕಮ ಕೊಸ್ ತಿಮಾಗ ಮಚ್ಚ ನಮಾದ್ ನುಕುರ್ ನುಕುರೆವನಿ ತಿಮಾ ನಮಾದ್ ಕುರಾಶೆ ಹೆಂ ಬೆಸ್ಸಳ್ಗೊ ಮೆನ್ನ ಬಯಾಂ ಕೊದ್ದೆ ಬಯಮ ನಮಾದ ಕಿ ಅಳ್ಗೊ ಮೆನ್ನ ಹುರಿಹ ಕಾಮಿಯಾಬೆ ಗಸ್ತು ಕಂ ಎ ಯಗಿನ್ ಅಳ್ಗೊ ಮೇಮೆ ಕಬೂ ಕುರಂ ನಮ ಸಿತಾಮೆ ಕಿ ನಮಾದ್ ನುಕುರ್ ನಮಾದ ಫರ್ವ ಕೊಡು ಕುರೆವೇ ಕಂ ಎ ಕಮ ಅಳ್ಗೊ ಮೇ ಸಲಾಮ ನಮಾದ್ ಕುರುಮ್ಗೆ ಮತಿಯರಿ ಹೇ ನಸೀಬ್ ಲಿಬ್ಬು ಅಳ್ಗೊ ಮೆಂಗೆ ದುವಾಯ್ಕೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ವಡಾನ್ ದಿ ಬಿಸಿ ಡಾಕ್ಟರ್ ವರಪುಟ ಶುಕ್ರಿಯಾ ಹಂಗೆ ಡಾಕ್ಟರ್ ಸುತ್ತಾರ ಡಾಕ್ಟರ್ ಕರಿಯ ದೇವೆ ಫುನ್ನ ವರಪುಟ ಶುಕ್ರಿಯ ಅದಳ್ಗೊಮ್ಮ ಹಿಂಗೆ ಹಮ ಲಜುವಾನ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬ್ಯಾರು ದಿನ ತುರಿ ಹಾಕೋದಿನ ಸ್ವರಪುಟ ಅಳ್ಗೊಂಡ್ಮೆ ಇದೇನಿ ಮಸ್ತ್ ಮೇಮೆ ಹಲ್ಲೋ ಬಿದ್ದ ಹುಣ ಹುತ್ತ ದುನಿಯಾ ಅಹರತ್ಗೆ ಬಾಜ್ಜೆರಿಕ ಮ್ಯಾಂಗದ್ಲೋಗೆ ಬೇಹ ನಸೀಬ್ ಮೆಂಬರ್ ಕೊರಬಂ ಸ್ವರ್ಗಕ್ಕೆ ಮತ್ತಿಯರ ದನಚೆ ಮೆಹ ಮಸ್ತ್ ಮಣ ಮೆಂಬರ್ ಕೊರ ಮಾಡ್ಗ ಬಂದು ಆ ಕೊರ ಇಸ್ತಾಮಿ ತರಬಿಯತ್ ತರಬಿಯತ್ ತಿಬ್ಬಿಗೆ ನಮಾದ್ ಕಾಯಂ ಕುರ ಬೈಕ್ ಕಮಗಮ್ಗೆ ಹೇ ನಸೀಬ್ ಮೆಹ ಮಸ್ತ್ ಮಣ ಮೆಂಬರ್ ಕೊರ ಮಾಡ್ಗ ಬಂದು ಆ ಕೊರ ವಿರಾದ್ ಕುರ ವಿ ಅನ್ನ ಹಫ್ತಾ ಕವಿಸ್ ಇಸ್ತಾಮಿ ತರಬಿಯತ್ ಮಿಸ್ಲಿಸ್ತಾಗ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕ್ಯಾಕಿ ಬದ್ದಲ್ ಕೊಮ ಉಮ್ಮೀದ್ ಕುರಮ ವಕೀಲ್ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ.